దిన్నా తరకదున్నానా దిన్ దిన్నా తరకదున్నానా దన్ దిన్నా తరకదున్నానా దిన్ దిన్నా הוא אמר לי, איתך אני משתגע, איתה אני רגיל. אז אמרתי לו, הוא אמר לי, אני אמרתי לו,